థ్యాంక్ యూ. పిల్ల పిల్ల పిల్ల పిల్ల తెలుగు పిల్ల, నీ ఎద్దు బిద్దు కదు ముచి నొట్టు ఎల్లా, ఈ మిఠాయి తొట్టి.